కీర్తనం రామానుజం శంభజే. బ్రహ్మానంద సహోదరి శృతిమై సద్వల్లరి పావని పీయూషాంబుధిమంథనోద్భవరస ముల్లాసనీ మాధవీ శ్రీమద్భాగవతాఖ్యధాము వసతి రాశేశ్వర ప్రేయసి పంచాధ్యాయల సత్తనుర్విజయతే రాశేశ్వరీ రాధికా.